0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ సుందరపల్లి సూర్యనారాయణ మూర్తి క్లారినెట్ వాద్య కచేరీ వింటారు. వాద్య సహకారం వయలిన్పై శ్రీ ఎంఎస్ఎన్ మూర్తి, మృదంగంపై శ్రీ వివి రమణమూర్తి. కార్యక్రమంలో ముందుగా వినండి ఏకామ్రేశ నాయికే. కర్ణాటక శుద్ధ సావేరి రాగంలో ముత్తుస్వామి దీక్షితర్ కృతి ఆదితాళం.
2: Listen to a Carnatic classical clarinet recital by Shri Sundarapalli Suryanarayana Murthy. He is accompanied on violin by Shri MSN Murthy and on mridangam by Shri VV Ramana Murthy. Shri Suryanarayana Murthy begins his clarinet recital with Ekamresha Nayike, a composition of Muthuswami Dikshitar in rag Karnataka Shuddha Saveri, set to Aditaal.

0: ఇప్పుడు వినండి కర్ణాటక దేవగాంధారి రాగంలో మైసూర్ వాసుదేవాచార్ కృతి భజరేరే మానస ఆదితాళం.
1: యు విల్ నౌ లిసన్ టు భజరేరే మానస, ఎ కాంపోజిషన్ ఆఫ్ మైసూర్ వాసుదేవాచార్ ఇన్ రాగ్ కర్ణాటక దేవగాంధారి, సెట్ టు ఆదితాళ్.

0: మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం. కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ సుందరపల్లి సూర్యనారాయణమూర్తి క్లారినెట్ వాద్య కచేరి వింటున్నారు. వాద్య సహకారం వయలిన్పై శ్రీ ఎంఎస్ఎన్ మూర్తి, మృదంగంపై శ్రీ వివి రమణమూర్తి. కార్యక్రమంలో చివరిగా వినండి అక్షయ లింగ విభో, రాగం శంకరాభరణం, మిశ్ర చాపుతాళం, ముత్తుస్వామి దీక్షితర్ కృతి.
1: దిస్ ఇస్ రాగం 24/7 డిటిహెచ్ ఎనీ టైమ్ ఇండియన్ మ్యూజిక్. యు ఆర్ లిస్నింగ్ టు అ కర్ణాటక క్లాసికల్ క్లారినెట్ రిసైటల్ బై శ్రీ సుందరపల్లి సూర్యనారాయణమూర్తి. హీ ఈస్ అకంపనీడ్ ఆన్ వయలిన్ బై శ్రీ ఎంఎస్ఎన్ మూర్తి అండ్ ఆన్ మృదంగం బై శ్రీ వివి రమణమూర్తి. కంటిన్యూయింగ్ ద కాన్సర్ట్ యు విల్ నౌ లిసన్ టు అక్షయ లింగ విభో, ఎ కాంపోజిషన్ ఆఫ్ ముత్తుస్వామి దీక్షితర్ ఇన్ రాగ్ శంకరాభరణం సెట్ టు మిశ్ర చాపుతాళం.

0: కర్ణాటక శాస్త్రి సంగీత కార్యక్రమంలో మీరింతవరకు శ్రీ సుందరపల్లి సూర్యనారాయణమూర్తి క్లారినెట్ వాద్య కచేరీ విన్నారు. వాద్య సహకారం వయలిన్పై శ్రీ ఎంఎస్ఎన్ మూర్తి, మృదంగంపై శ్రీ వివి రమణమూర్తి. ఈ కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణ. మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం.
1: యు ఆర్ లిస్నింగ్ టు అ కర్ణాటక క్లాసికల్ క్లారినెట్ రిసైటల్ బై శ్రీ సుందరపల్లి సూర్యనారాయణమూర్తి. He was accompanied on violin by Shri MSN Murthy and on mridangam by Shri VV Ramana Murthy. This program was contributed by
0: Akashavani
1: Vishakhapatnam for Ragam 24/7 DTH, anytime Indian music.

0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: Ragam 24/7 DTH Anytime Indian Music. Listen to a Carnatic Classical Violin Recital by Sri Ambolu Murali Krishna. Mridangam support is by P. Satish Kumar. First, listen to Muthu Momu in Suryakantam Raga set to Aditalam. Tyagaraja Swami Kruti. Ragam Channel. నిరంతర భారతీయ సంగీత స్రవంతి. ఈనాటి కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీ అంపోలు మురళీకృష్ణ గారి వయోలిన్ వాద్య సంగీతం వింటారు. ముందుగా ముత్తుమోము సూర్యకాంత రాగంలో ఆదితాళం త్యాగరాజస్వామి కృతి.

నెక్స్ట్ లిసన్ టు మనసులోని మర్మము ఇన్ హిందోళ రాగ్ సెట్టు ఆదితాళం త్యాగరాజ స్వామి కృతి. కార్యక్రమంలో ఇప్పుడు మనసులోని మర్మము హిందోళ రాగంలో ఆదితాళం త్యాగరాజ స్వామి కృతి.

ఎనీ టైమ్ ఇండియన్ మ్యూజిక్. మీరు వింటున్నారు రాగం ఛానల్, నిరంతర భారతీయ సంగీత స్రవంతి. శ్రీ అంపోలు మురళీకృష్ణ కంటిన్యూస్ ద వయోలిన్ రిసైటల్ విత్ రామపాన త్రాణ ఇన్ సావేరి రాగ్, సెట్టు ఆదితాళం, త్యాగరాజస్వామి కృతి. శ్రీ అంపోలు మురళీకృష్ణ గారి వయోలిన్ వాద్య సంగీతం వింటున్నారు. ఇప్పుడు రామపాన త్రాణ సావేరి రాగంలో ఆదితాళం, త్యాగరాజస్వామి కృతి.

You have heard the violin recital of Sri Ampola Murali Krishna. Mridangam support is by P. Satish Kumar. Akashvani. మీరింతవరకు శ్రీ అంపోల మురళీకృష్ణ గారి వయోలిన్ వాద్య సంగీతం విన్నారు. వాద్య సహకారం శ్రీ పి సతీష్ కుమార్ మృదంగం. నిరంతర భారతీయ సంగీత స్రవంతి రాగం ఛానల్లో ప్రసారమైన ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.

బ్రాంజీ గోల్డ్ మెడలిస్ట్ ఫ్రమ్ శ్రీ సురవరం ప్రతాపరెడ్డి తెలుగు యూనివర్సిటీ హైదరాబాద్, వేర్ హీఈస్ కరెంట్లీ పర్సూయింగ్ హిస్ PhD ఇన్ మ్యూజిక్. ఈక్వలీ అడెప్ట్ ఎట్ కర్ణాటిక్ వోకల్ కాన్సర్ట్స్ అండ్ నామ సంకీర్తనాస్, హీ పర్ఫార్మ్స్ ఎట్ మేజర్ ఫెస్టివల్స్ ఇన్ ఇండియా అండ్ అబ్రాడ్. యాజ్ ఎ డెడికేటెడ్ టీచర్, హీ హ్యాస్ ట్రైన్ మెనీ స్టూడెంట్స్ టు కాన్సర్ట్ లెవెల్. హీ ఆల్సో